ye duro so di president and president aba amoye ye una bu sha force mi na so sabre wono obi so ha papa bu su ha budget lo ama ne mo nyina ye